0: మమ శివం.
1: హారం భుజంగ నిరచారం కలర్న తనుసారంగ మార్న కరవుం పారం పుగంజ